ప్రతిపాలనమితి ప్రతిసప్రదే కళ్యాణి వేదపుర నాయక ధర్మపత్ని సత్యాయుధం నిజసుతాయ గుహాయ దాత్రీ శ్రీకృష్ణ మారిగిరిజే తవ సుప్రభాత.